దగ్గర బుర్రకున కలబగలరు బాగు అరామను కమరవసనా దగ్గర కనగ కనాలు కనా.